0: This is Ragam 24/7 DTH Indian Classical Music Channel.
1: కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో డాక్టర్ ఎన్సి రంగాచార్యులు గాత్ర కచేరి వింటారు. వాద్య సహకారం వయలిన్పై శ్రీ ఎం సూర్యదీప్తి, మృదంగంపై శ్రీ పి జయభాస్కర్. కార్యక్రమంలో ముందుగా వినండి వినాయక హంసధ్వని రాగం ఆదితాళం వీణ కుప్పయ్యర్ రచన.
2: Listen to a Carnatic classical vocal recital by Dr. N.C. Rangacharyulu. He is accompanied on violin by Shri M. Suryadeepthi and on mridangam by Shri P. Jayabhaskar. Dr. Rangacharyulu begins his recital with a composition of Veena Kuppayar, Vinayaka, in Rag Hamsadhwani set to Aditala.

0: ఇప్పుడు వినండి కన్నడ రాగంలో త్యాగరాజస్వామి కృతి సుఖి ఎవ్వరో ఆదితాళం.
1: యు విల్ నౌ లిసన్ టు ఎ కాంపోజిషన్ ఆఫ్ త్యాగరాజస్వామి సుఖి ఎవ్వరో ఇన్ రాగ్ కన్నడ సెట్ టు ఆదితాళ్.

0: మీరు వింటున్నారు భారతీయ శాస్త్రీయ సంగీతాన్ని డిటిహెచ్ పై నిరంతరం మీకు అందించే ఛానల్ రాగం. కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో డాక్టర్ ఎన్సి రంగాచార్యులు గాత్ర కచేరి వింటున్నారు. వాద్య సహకారం వయలిన్ పై శ్రీ ఎం సూర్యదీప్తి, మృదంగం పై శ్రీ పి జయభాస్కర్. కార్యక్రమంలో చివరిగా వినండి నిన్నే నెర నమ్మి నానురా, పంతువరాళి రాగం, రూపక తాళం, త్యాగరాజస్వామి కృతి.
1: This is Ragam 24/7 DTH anytime Indian music. You're listening to a Carnatic classical vocal recital by Dr. N.C. Rangacharyalu. He is accompanied on violin by Shri M. Suryadipti and on mridangam by Shri P. Jayabhaskar. Dr. Rangacharyalu concludes his recital with a composition of Tyagarajaswami, Ninne Neranamminanura, and Rag Pantavarali set to Rupak Tal.

కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో మీరింతవరకు డాక్టర్ ఎన్సి రంగాచార్యులు గాత్ర కచేరి విన్నారు. వాద్య సహకారం వయలిన్ పై శ్రీ ఎం సూర్యదీప్తి, మృదంగంపై శ్రీ పి జయభాస్కర్. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ. మీరు వింటున్నారు భారతీయ శాస్త్రీయ సంగీతాన్ని డిటిహెచ్ పై నిరంతరం మీకు అందించే ఛానల్

0: This is Ragam 24/7 DTH Indian Classical Music Channel.
1: Ragam 24/7 Anytime Indian Music. In today's Carnatic Classical Music program, you'll be listening to vocal recital by Srimati Manda Sudharani, supported on violin by Sri R. Dinakar and on mrudangam by Sri M. L. N. Razu.
2: Ragam Nirantara Bharatiya Sangeeta Sravanti Inati Karnataka Sangeeta Karyakramamlo శ్రీమతి మండా సుధారాణి గారి గానం వింటారు. వాద్య సహకారం శ్రీ ఆర్ దినకర్, వయోలిన్ శ్రీ ఎంఎల్ఎన్ రాజు, మృదంగం.
1: ఫస్ట్ లిసన్ టు ఏ త్యాగరాజస్వామి కీర్తన వరరాగల యజ్ఞులు ఇన్ రగ్ చెంచు కాంభోజీ సెట్టు ఆదితాళ్.
2: కార్యక్రమంలో ముందుగా వరరాగల యజ్ఞులు చెంచు కాంభోజీ రాగం ఆదితాళంలో త్యాగరాజస్వామి వారి కీర్తన వింటారు.

0: యు హావ్ ఎంజాయిడ్ ఎ త్యాగరాజస్వామి కీర్తన వరరాగల యజ్ఞులు ఇన్ రాగ్ చెంచు కాంబోజీ సెట్టు ఆదితాళ్.
1: వరరాగల యజ్ఞులు చెంచు కాంబోజీ రాగం ఆదితాళంలో త్యాగరాజస్వామి వారి కీర్తన మీరు ఇంతవరకు విన్నారు.
0: నౌ లిసన్ టు ఎనదర్ త్యాగరాజస్వామి కీర్తన పరియాచకమ ఇన్ రాగ్ వనస్పతి సెట్టు ఆదితాళ్.
1: కార్యక్రమంలో ఇప్పుడు పరియాచకమా వనస్పతి రాగం ఆదితాళంలో త్యాగరాజస్వామి వారి కీర్తన.

0: ప్రశస్తి. కర్ణాటక సంగీత కార్యక్రమంలో శ్రీమతి మండా సుధారాణి గారి గానం వింటున్నారు.
1: నౌ లిసన్ టు త్యాగరాజస్వామి కీర్తన కృపజోచిటకు వేళరా ఇన్ రాగ్ ఛాయాతరంగిణి సెట్టు ఆదితాళ్.
0: కార్యక్రమంలో ఇప్పుడు కృపచోచుటకు వేళరా ఛాయాతరంగిణి రాగం ఆదితాళం.

0: యు హ్యావ్ ఎంజాయిడ్ ఎ త్యాగరాజస్వామి కీర్తన కృపజూచుటకు వెళ్ళరా ఇన్ రాగ్ ఛాయాతరంగిణి సెట్టు ఆదితాళ్.
1: కృపచూచుటకు వేళరా ఛాయాతరంగిణి రాగం ఆదితాళంలో కీర్తన మీరింత వరకు విన్నారు.
0: నౌ లిసన్ టు ఐ ముత్తుస్వామి దీక్షితర్ కంపోజిషన్ సరస సంవీర ఇన్ రాగ్ సౌవీర సెట్టు ఆదితాళ్.
1: కార్యక్రమంలో ఇప్పుడు సరస సంవీర సౌవీర రాగం ఆదితాళంలో ముత్తుస్వామి దీక్షితార్ కీర్తన.

0: You have enjoyed a Muthuswami Dikshitar composition, Sarasa Samvira in Rag Sauvira, set to Adithaal.
1: Sarasa Samvira Sauvira Ragam Adithaalalo Muthuswami Dikshitalavari Kirtana Mirintavarku Vinnaru.
0: Concluding her recital, Srimati Manda Sudharani now presents Ethyagaraja Swami Kirtana, Yemani Pogadudura in Rag Veera Vasantam, set to Adithaal.
1: Chivariga ఏమని పొగడుదర వీరవసంతం రాగం ఆదితాళంలో త్యాగరాజ స్వామివారి కీర్తన వింటారు.

0: Ragam 24/7, anytime, Indian music. In today's Carnatic Classical Music program, you have enjoyed vocal recital by Srimati Manda Sudharani, supported on violin by Sri R. Dinakar and on Mrudangam by Sri M.L.N. Razu. This program came to you from the studios of All India Radio Vijayawada for Ragam 24/7, anytime, Indian music.
1: Ragam Nirantara Bharatiya Sangeeta Sravanti కర్ణాటక సంగీత కార్యక్రమంలో మీరింతవరకు శ్రీమతి మండా సుధారాణి గారి గానం విన్నారు. వాద్య సహకారం శ్రీ ఆర్ దినకర్, వయోలిన్ శ్రీ ఎంఎల్ఎన్ రాజు, మృదంగం. ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్ర సమర్పణ.

0: This is Ragam 24/7 DTH Indian Classical Music Channel.
1: కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీ మొదలి మురళీకృష్ణ గాత్ర కచేరీ వింటారు. వాద్య సహకారం వయలిన్పై శ్రీ కె సుబ్రహ్మణ్యం, మృదంగంపై శ్రీ కెపి శ్రీనివాసన్. కార్యక్రమంలో ముందుగా వినండి వందే నిశమహం, హంసధ్వని రాగంలో మైసూర్ వాసుదేవాచార్య రచన ఆదితాళం.
2: Listen to a Carnatic classical vocal recital by Shri Mudali Murali Krishna. He is accompanied on violin by Shri K. Subramaniam and on Mridangam by Shri K. P. Srinivasan. Shri Murali Krishna begins his vocal recital with a composition of Mysur Vasudevachar in Rag Hamsadhvani, Vande Nishamaham, set to Adithalam.

0: రంగాధుడే సౌరాష్ట్ర రాగంలో పొన్నయ్య పిళ్ళై రచన రూపక తాళం.
1: లిసన్ టు ఎ కంపోజిషన్ ఆఫ్ పొన్నయ్య పిళ్ళై రంగనాథుడే ఇన్ రాగ్ సౌరాష్ట్ర సెట్ టు రూపక్ తాళ్.

0: ఇప్పుడు వినండి రాకా శశివదన టకారాగం ఆదిలం త్యాగరాజ స్వామి కృతి.
1: లిసన్ టు ఎ కాంపోజిషన్ ఆఫ్ సెయింట్ త్యాగరాజ ఇన్ రాగ్ టక్కా రాకా శశివదన సెట్ టు ఆదితాల్.

0: మీరు వింటున్నారు భారతీయ శాస్త్రీయ సంగీతాన్ని డిటిఎఫ్ఐ నిరంతరం మీకు అందించే ఛానల్ రాగం. కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీ మొదలి మురళీకృష్ణ గాత్ర కచేరి వింటున్నారు. వాతి సహకారం వయలిన్పై శ్రీ కె సుబ్రహ్మణ్యం, మృదంగంపై శ్రీ కెపి శ్రీనివాసన్. కార్యక్రమంలో ఇప్పుడు వినండి శివ శివ శివ యనరాధా, పంతువరాళి రాగం, ఆదితాళం, త్యాగరాజస్వామి కృతి.
1: This is Ragam 24/7 DTH. Anytime Indian music. You are listening to a Carnatic classical vocal recital by Shri Moli Murali Krishna. He is accompanied on violin by Shri K. Subramaniam and on Mridangam by Shri K. P. Srinivasan. Continuing the concert, you will now listen to Shiva Shiva Shiva Yanarada, a composition of Saint Tyagaraja in Rag Pantuvarali, set to Adidal.

0: కార్యక్రమంలో చివరిగా వినండి స్మరవారం వారం తిలంగ్రాగంలో సదాశివ బ్రహ్మేంద్ర రచన ఆదితాళం.
1: శ్రీ మురకృష్ణ కంక్లూడ్స్ హిస్ వోకల్ రిసైటల్ విత్ ఎ కంపోజిషన్ ఆఫ్ సదాశివ బ్రహ్మేంద్ర స్మరవారం వారం ఇన్ రాగ్ తిలంగ్ సెట్ టు ఆదితాళ్.

0: కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో మీరింతవరకు శ్రీ మొదలి మురళీకృష్ణ గాత్ర కచేరీ విన్నారు. వాద్య సహకారం వయలిన్పై శ్రీ సుబ్రహ్మణ్యం, మృదంగంపై శ్రీ కెపి శ్రీనివాసన్. ఈ కార్యక్రమం ఆకాశవాణి కడప కేంద్ర సమర్పణ. మీరు వింటున్నారు భారతీయ శాస్త్రీయ సంగీతాన్ని డిటిహెచ్ పై నిరంతరం మీకు అందించే ఛానల్ రాగం.
1: You were listening to a Karnataka classical vocal recital by Shri Mudali Murali Krishna. He was accompanied on violin by Shri K. Subramaniam and on Murdangam by Shri K. P. Srinivasan. This program was contributed by
0: Akashvani
1: Kadapa for Ragam 24/7 DH. Anytime Indian music.